0: వస్తా. మీ అశ్రద్ధ తనకే ప్రధాన్య నియంత్రణ మారాయి పని పంట సాగి జితి
1: సంపత్తి శుద్ధీకరణ సంఘానికి వారికి జవా